కౌసల్య సుపుత్ర రామును నెబ్బిస్తారు. మంగళ నిద్ర ఎందెద్దిద్దాను రఘురామ, ఆ నిద్ర ఎల్లిద్దాగలు రామ పరమ సుందర. దేవుడు ఎల్లా హొత్తునల్లి చంద, ఎచ్చరలు ఇద్దరు చంద్ర, నిద్ర ఎల్లిద్దరూ చంద. నావు నీవు ఎచ్చర ఇద్దాక మాత్రం చంద ఇరితే, నిద్ర ఎల్లి హాంగిరితే నోడి. ఆ పరమాత్మ పరమ సుందర మూర్తి ఎద్దు, నశ్రమో న జ్వరో వాతే న రూపస్య విపర్యయ న చ సుప్తం ప్రమత్తం వా దర్శయిష్యంతి నైరుతాః. యావదైవిధ బాధశ్రమ హసివు నీరడికే ఆకళికి ఇత్యాది ఆలస్యగలన్న ఎల్లవన్ను దూర మాడువ దివ్య బల అతిబలాంబ దివ్య మంత్రోపదేశవన్ను మాడి సకల యావ అస్త్రశస్త్రములను సమర్పణ మాడిద్ద. పరమాత్మ విశ్వామిత్రులను ఎల్లవన్ను పడెదు, ಅವರನ್ನು ಉದ್ಧಾರ ಮಾಡಲಿಕ್ಕಾಗಿ ಅನುಗ್ರಹ ಮಾಡಿರತಕ್ಕಂಥ ಅಲ್ಲಿಂದ ಮುಂದೆ ಪ್ರಯಾಣ ಮಾಡುತ್ತಲೇ ಅತಿ ಪಾವನವಾಗಿರತಕ್ಕಂಥ ಗಂಗೆಯನ್ನು ದಾಟುವ ಮೊದಲು ದುರಾತ್ಮಳಾಗಿರತಕ್ಕಂಥ ತಾತಿಕೆಯನ್ನು ವಧಿಸಿ ಆ ಗಂಗೆಯನ್ನು ವಂದಿಸ್ತಾ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದ. ಜಾಯ